సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిదమ పమగరిస వస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మనిని ముసి ముసి నగబుల్ కసి కషిఖామణులు తాళ్ తగిట తక